0: 2XX 98.3, your support is important to us. Become part of your community station by subscribing, donating or volunteering. Visit us at 2xxfm.org.au.
1: The time is 8:30 p.m. You've been listening to the Spanish program on 98.32 XX People Powered Radio. Please stand by for the Indian Subcontinent program Telugu. Telugu Shrotalaku Lakshman Prasad Namaskaram. Ee naati karyakramanni nenu prasaristunnanu. Ee naati karyakramamlo modatiga bhakti geetha untundi. Dan tarvata mana Arjun Bharadwaj ani cheppi Bengaluru nunchi vachi rendu varalu venakala ikkada కెన్వెరా విష్ణు శివ మందిర్లో ఒక శంకరాచార్యుల అదండి భజగోవిందం పైన ఒక ఇది హోల్ డిస్కోర్స్ చేశారు. ఆ డిస్కోర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ వచ్చి ఆంగ్ల భాషలో ఉంది, ఎందుకంటే వాళ్ళకి కన్నడ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు, సంస్కృతము అండ్ వేరే భాషలు వస్తాయి కానీ తెలుగు రాదు. సో దయచేసి మీరు అందరూ ఆ ఇంటర్వ్యూ వినేదిగా కోరుతున్నాను, ఎందుకంటే దాని లోపల చాలా మంచి విషయాలు అని చెప్పారు. మీకు అందరికీ అది ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి ఆ ఇంటర్వ్యూని ప్రజెంట్ చేస్తున్నాను. పోయిన వారం వారితో వచ్చిన ఇంకొక సహోదరుతో కూడా ఆ ఇంటర్వ్యూ మీకు ప్లే చేశాను, ఈ వారం ఈయనతో చేస్తున్నాను. సో దయచేసి మీరు ఆ ఇంటర్వ్యూ వినండి. దాని తర్వాత మీకు కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు భక్తిగీతం విందామా?

0: మీరు విన్న పాట రఘునాయక, పాడింది సౌమ్య, హంసధ్వని రాగం, ఆదితాళం. ఈ వీ వుడ్ లైక్ టు మేక్ ఎన్ అనౌన్స్మెంట్. ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ ఇయర్ హియర్ ఫర్ 2XX. వీఆర్ ఆఫీషియలీ 50 ఇయర్స్ ఓల్డ్. దట్స్ 5 డికేడ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ రేడియో, కమ్యూనిటీ స్టోరీస్ అండ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఇన్ కాన్బెరా. సో కాన్బెరా, మేము ప్రసారం చేసిన కాన్బెరా తెలుగు వాణి రేడియో ప్రోగ్రామ్, 2XX రేడియో స్టేషన్ 57 గా పనిచేస్తుంది ఈ రేడియో స్టేషన్. సో దాని తరఫు రేడియో స్టేషన్ వారి తరఫున ఆ మెసేజ్ మీకు అందించాను. సో ఇప్పుడు మనం ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, విష్ణు శివ మందిర్లో గురువారం ఆ రోజు ప్రదోషం అభిషేకం శ్రీ శివుడికి సాయంకాలం 6:30 నుంచి. మీకు ఎవరైనా స్పాన్సర్ చేయాలంటే దయచేసి టెంపుల్ ప్రీస్తో కానీ టెంపుల్ మేనేజ్మెంట్తో కానీ సంప్రదించండి, వాళ్ళు మీకు సహకారం చేస్తారు. అది కాకుండా శనివారం 10:30 వెంకటేశ్వర స్వామి అభిషేకం, మళ్ళీ ఆదివారం వచ్చి సత్యనారాయణ వ్రతం ఉందండి. సో మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలంటే అగైన్ టెంపుల్ అథారిటీస్తో మాట్లాడండి. ప్రతి సోమవారం 6:30 శివ అభిషేకం అవుతుంది అండ్ శుక్రవారం సాయంకాలం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అవుతుంది. సో సమయాలు 6:30 గంటలకి. సో ఇప్పుడు మనము అర్జున్ భారద్వాజ్ గారితో ఒక ఇంటర్వ్యూ నేను రికార్డ్ చేసింది విన్నామా? మీరు ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ నేను కన్నడలో మాట్లాడాను, దాన్ని మీరు మీ దగ్గర నుంచి క్షమాపణ కోరుతున్నాను. బట్ ఐ హ్యాడ్ టు స్పీక్ టు హిమ్ ఇన్ కన్నడ ఇనీషియలీ టు స్టార్ట్ ఆఫ్ ద కన్వర్సేషన్. సో ఇప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ వినండి. నమస్కార భారద్వాజ్ అవరే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు కాన్బెరా. నీవు కాన్బెరా బందు నమ్ము నెల్ల ఏదేనంటీరా, ఎన్లైటన్ మాడతీరా విత్ యువర్ నాలెడ్జ్ అండ్ ఇన్స్పిరేషనల్ టాక్స్. బట్ ఐల్ బి ఇంటర్వ్యూయింగ్ భారద్వాజ్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ హీ కెనాట్ స్పీక్ తెలుగు. సో కాన్బెరా తెలుగు శ్రోతలకు క్షమాపణ అడుగుతాను. భారద్వాజ్ గారు తెలుగులో మాట్లాడలేరు, అందుకని ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాను. వెల్కమ్ టు కాన్బెరా భారద్వాజ్. హౌ ఆర్ యూ ఫీలింగ్?
1: నమస్తే లక్ష్మణ్ జీ, ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ బీయింగ్ బ్యాక్ హియర్. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఫస్ట్లీ మై లంగ్స్ హావ్ గాటన్ రిజువినేటెడ్ హియర్ బికాస్ ఆఫ్ ద ఫ్రెష్ ఎయిర్ అండ్ ద బ్యూటిఫుల్ సైట్స్ హియర్. ఐ థింక్ ఇట్స్ పంచేంద్రియ ఆస్వాద విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ ద 5 సెన్స్ ఆర్గన్స్.
0: వెరీ గుడ్.
1: అండ్ ఆల్సో ఆస్ట్రేలియా ఇస్ సో వెల్కమింగ్.
0: Mm-hmm.
1: And feels at home from the moment that I step on this land.
0: Fantastic.
1: This has been my experience from my first trip to Australia. That was mm-hmm. in November 2024. Wow. I've been to many countries around the world, maybe mm-hmm. about 40 countries around the mm-hmm. world. But honestly, this is the place where I have felt most at home. Most welcomed.
0: We are very glad to hear that. And it is really pleasing to know that Australia is a welcoming country.
1: Right.
0: Hope it stays like that forever. I would like to start with asking you, what made you get into this kind of, the really undertaking research into religious temples, religious mythological mm-hmm. interpretations mm-hmm. and the journey? What inspired you to do that?
1: Yeah, okay. I think it's slightly hard to say how a person develops interests in certain domains. Like, some people are, by their birth, they are interested in sports. Some others in technology. Some others, like me, more into cultural aspects, whether you call it religion or art, literature, philosophy, etc. One thing is somehow what we are made of, whether we are an apple or an orange or a banana. It's sometimes hard to trace where the interest originates from.
0: Mm-hmm.
1: However, in my household, there was already this environment where my grandparents, my grandfather was deeply into Vedanta. Mm-hmm. My grandmother was into literature, music, etc.
0: Mm-hmm.
1: And so were my parents. But for the necessities of their livelihood, they had to pursue, especially my parents, they had to pursue other materialistic occupations, if I may mm-hmm. put it that way. They had to be employed in certain jobs, etc., where they couldn't devote enough time to pursue their passions. By my generation, I think we had got enough amount of financial security. And also, there are not many dependents upon me. My parents, are independent and my grandparents are no longer alive. But anyway, so I got the freedom of exploring whatever I wanted.
0: Mm-hmm.
1: The household environment was there. My teachers at school were very good, be it the Sanskrit, Kannada, or the English teachers, or history, etc. I think teachers also make a very huge difference in how they inspire students.
0: Mm-hmm.
1: From the youngest of my days, I have been learning music as well.
0: Mm-hmm.
1: I learned the tabla, and then I learned the flute, Carnatic flute, mm-hmm. and I performed in various different places. I did my engineering, my bachelor's in electrical engineering from NIT Suratkal.
0: Mm-hmm.
1: It was called KREC in the past.
0: Mm-hmm.
1: And then I did my master's in Switzerland in robotic systems and control in ETH Zurich. But however, that was an intellectual pursuit. Mm-hmm. My brain was working well there. But in parallel to that, I was pursuing many other things. By the time I completed my bachelor's in engineering, I had something of an equivalent of a master's in the German language as well.
0: Whoa.
1: And during my master's in Switzerland, I also pursued a course in the Greek language, Greek and the Latin languages. I also picked up the Swiss German. That was again a course. It's like German, but a branch out, a dialect, one would say. So, and Sanskrit was naturally there from my youngest of my days. And Shatavadani, Dr. R. Ganesh, who is a Padma Bhushan awardee this year, he has been a source of inspiration and guidance to me from about 2 decades now.
0: Mm-hmm.
1: So language was one pursuit which was happening, and there was music which was going on. And I took interest in understanding dance also, Indian classical dance,
0: mm-hmm.
1: Watching the documentaries of Dr. Padma Subramaniam and many other stalwarts. And that led to sculpture and painting, naturally. Yeah.
0: Wow.
1: Arrested moments of movement would be a sculpture, frozen moments of movement.
0: That's right.
1: Yeah. And that on a two-dimensional surface would become a painting. So all these art forms are interlinked after all. And the stories that sculptures would say is what is rooted in the Indian literature. And as a foundation of all this is the spiritual tradition of India, which is Vedanta. I incidentally happened to have very thorough sessions from my Vedanta guru, Professor Manikarni Kamma. She was a very renowned mathematician. Mathematics professor in UBC in Bangalore.
0: Mm-hmm.
1: But she was also a Vedanta teacher.
0: Mm-hmm.
1: While in Switzerland, I had my lessons in Vedanta from the Ramakrishna Math there in Geneva. Yeah. And also during my master's in Sanskrit, etc., I had Vedanta lessons again.
0: Fantastic.
1: Of course, Shatavadani Ganesh has been a guide all through.
0: It's great to get such good people, isn't it?
1: I'm really blessed.
0: You're really blessed. Yeah.
1: To have got really good mentors and a supportive family.
0: Amazing. Yeah. I mean, your journey seems webbed with lot of crisscrosses, you know. You've transgressed A, B, C, D, E, F, and you're trying to reach Z, but you're at X at the moment. What I see is, you know, the journey that you've taken.
1: Right.
0: And the transgressing tells me that you went from, you know, your basic education to music, to dance, to
1: literature,
0: temple architecture, you name it, you know.
1: Mm-hmm.
0: So you've really gone through all these paths.
1: Mm-hmm.
0: What is it that stands out, which is the passion that builds in you? Which of those, you know, 8 or 10 or 12 paths that you have taken, which is the one that really strikes you? Oh, engineering is the best I liked, or history is the best I liked, or Greek mythology is the best I liked.
1: Right.
0: So what of that stands for you?
1: See, I have a passive interest in so many different domains. One of the passive interests, if I should say, is also about the Aboriginal culture here in Australia. In each of my visits, I have been visiting all the museums, of course, and later this year in July, I'm going to visit Uluru as well, to visit some offbeat locations, they're not the touristy ones, to understand the native culture of this land, which appears to me to be very close to the Sanatana culture in India. So while I have many passive interests, my active domain of engagement is largely in literature, I should say. Mm-hmm. Because I cannot be a dancer, I cannot be a sculptor, I cannot be a painter, because I have not been able to develop skills there.
2: Mm-hmm.
1: Although I have an understanding of what it is,
2: mm-hmm.
1: although I give lectures on Chitrasutra, temple art, architecture, etc., what I can actively contribute to is towards the literary domain.
2: Mm-hmm.
1: Or some kind of an analysis of all these principles of music, dance, literature, sculpture, etc.
2: Mm-hmm.
1: So I would say literature is my hardcore, the primary focus these days. And of course, no longer an engineer.
2: Mm-hmm.
1: But I wouldn't say that doing engineering for 4 years of bachelor's, 2 years of master's, and then doing a research in engineering, in neuroscience, I wouldn't say that it was a waste of time. It has naturally enabled me into some kind of critical, objective thinking and to present ideas in the form of a research paper or in the form of talks in a coherent, relatable manner. I've seen there are traditional scholars, without exposure to the world, their vision itself becomes kind of narrow. And they won't be able to articulate the relevance of a certain subject to the world, the universal relevance of, or eternal relevance of native Indian subjects to the world. So, of course, engineering has given me its culturing or samskara, I must say, in the way one thinks, etc. But then that has done its job, and for the last 11 years, I've been fully into art, culture, literature domain.
2: That's interesting. Yes. That's very interesting.
0: So, మీరు అర్జున్ భారద్వాజ్ గారితో మా ఇంటర్వ్యూ విన్నారు. అలాగే మీకు ఇవాళ నిన్న అనౌన్స్ చేశారు, అవార్డ్స్ ఇచ్చారు కూడా. మన భారతదేశం ప్రధాని కాదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వారు పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు రచయితలకి. ఒకటి వచ్చి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని చెప్పి, ఆయన అంటే ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు, బట్ ఆయన కొడుకు ఇచ్చారంటే అవార్డు. దాని తర్వాత ఇంకొకరు వచ్చి వేంపట్టి కుటుంబ శాస్త్రి గారికి. ఇద్దరు రచయితలు, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిటన్ బుక్స్ అండ్ వెరీ గుడ్ ఇన్ లిటరేచర్ అండ్ ఆర్ట్. బట్ బాలకృష్ణ ప్రసాద్ గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు టిటిడి సంస్థానంలో చాలా పేరు తెచ్చుకున్నారు. ఆయన డివోషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవారు ఆ దేవస్థానానికి. అది కాకుండా ఆయన అన్నమాచార్యుల సంకీర్తనములు, ఓవర్ 100 పాటలకు పైగా ఆయన సంకీర్తనానికి మ్యూజిక్ రచన చేశారు, కంపోజ్ చేసి దానికి మ్యూజిక్ రచన చేశారు ఆయన. సో హీఈస్ నోన్ ఫర్ దాట్. సో ఆయన అన్నమాచార్యుల పాటలన్నీ మీరు వినేది ఈ లోపల దానికంతా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ ట్యూన్డ్ బై హిమ్ ఆర్ యునో దోస్ సాంగ్స్ ఆర్ ప్రాపర్లీ యునో డన్ బై హిమ్. ఆయన ఆంధ్రప్రదేశ్లో 1948లో పుట్టారు. దాని తర్వాత టిటి సంస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్లో చేరుకున్నారు 1978లో. దానిలో వేరియస్ కెపాసిటీలో పనిచేశారు టిటిడిలో. చివరిగా ఆస్థాన విద్వాన్గా రిటైర్ అయ్యారు. ఒక 6 దశాబ్దాలు పనిచేశారు, అంటే 6 decades. అండ్ దాని తర్వాత ఒక 6,000 కాన్సర్ట్స్లో విదేశాల్లో కూడా ఆయన పోయి పాల్గొన్నారు. ఒక 1,000 అన్నమాచార్యుల సంకీర్తనాలకి ఆయన పాటలు రచించారు. దాని కాకుండా ఆయన 10 పుస్తకాలు కూడా రాశారు, ఒక 100 మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ చాలామంది స్టూడెంట్స్కి హీ వాజ్ ఎ గైడ్ అండ్ మెంటోర్. అండ్ అబౌట్ హీ ఆర్గనైజ్డ్ ఇన్ 2009లో 1.6 lakh సింగర్స్ డ్యూరింగ్ ద లక్ష గలచరణ అని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో చేశారంట. సో అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్లో రికార్డ్ అయింది. సో ఆయన హీ పాస్డ్ అవే ఆన్ మార్చ్ 9, 2025. సో ఆయన కొడుక్కి ఈ అవార్డు ఇచ్చారు. వేంపటి కుటుంబ శాస్త్రి గారు వచ్చి ఏపీలో ఫర్ హిస్ స్కాలర్షిప్ ఇన్ అద్వైత వేదాంత అండ్ సంస్కృత్ పోయిట్రిక్ అండ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆయన ఇప్పుడు ఛాన్సలర్గా ఉన్నారు శ్రీ చంద్రశేఖరానంద సరస్వతి విశ్వ మహావిద్యాలయ కాంచీపురంలో. అండ్ హీ ఆల్సో హోల్డ్స్ ద నేషనల్ ఫెలోషిప్ అట్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసాఫికల్ రీసెర్చ్ న్యూఢిల్లీలో. ఆయన కూడా చాలా ప్రఖ్యాత పొందారు. ఆయన చాలా పుస్తకాలు ఒక 50 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు, ఒక 15 పుస్తకాలు పబ్లిష్ చేశారు. సో హీఈస్ ఆల్సో ఎ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ ద థింగ్. సో ఇప్పుడు మనం గరిమేళ గారిది ఒక పాట విన్నామా? ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఓల్డ్ సాంగ్, మీరు ఎంజాయ్ చేస్తారండి.

మీకు ఇంకొక అనౌన్స్మెంట్ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇంకా ఇద్దరికి కూడా తెలుగులో, తెలుగు అంటే ఆంధ్రులకి పద్మశ్రీ అవార్డ్స్ దొరికింది. ఒకటి వచ్చి ఇద్దరు సినిమా నటులే, ఒకటి వచ్చి మాగంటి మురళీమోహన్, మీకు తెలుసు జ్యోతి అనే సినిమాలో హీ బికేమ్ వెరీ ఫేమస్. దాని తర్వాత మన గజేంద్రుడు రాజేంద్రుడు హీరో శ్రీ గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరికీ కూడా పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ 8:30 to 9:00 దాకా 98.3 2XX క్యాన్బెర్ పీపుల్ పవర్డ్ రేడియో పైన క్యాన్బెరా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ సెలవు. 2XX 50 years పీపుల్ పవర్డ్ సిన్స్ 1976. సో అది మా సందేశం మీకు. సో ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం మేము సమాప్తం చేస్తాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.